నక్కు అత్త అహు చీడా చీడి నక్కు అత్త లడిగుడి నక్కు అత్త చీడా చీడి నక్కు అత్త.